నారాయణ భగవాన్ కి జయ. సో దిస్ ఇస్ డివైన్ భజన్ అవర్ హోలీ గురుజీస్ ఇన్నర్ హార్ట్ డివైన్ ఫ్లవర్ ఈస్ కేమ్ అవుట్ అండ్ హీ రాట్ ఇన్ బుక్ అండ్ దిస్ భజన్ ఇస్ ఇన్స్పైరింగ్ టు భక్తాస్ ఓ డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ మేక్ యువర్ ఫ్యూచర్ ఇన్ ప్రజెంట్ దేర్ఫార్ వేక్ అప్ రిమెంబర్ యువర్ డ్యూటీ అండ్ ఫుల్ఫిల్ యువర్ ధర్మ దట్ ఈస్ హ్యూమన్ లైఫ్ గాడ్ ఆల్వేజ్ ఈస్ దేర్ ఓమ్ని సెంట్ అండ్ ఓమ్ని ప్రజెన్స్ ఎవ్రీవేర్ బట్ వి నీడ్ టు ఫీల్ అండ్ బి డివోటీ బి డివైన్ life. So this glory of the Gurudevs, Paramparas, Yogis, Rishis, and they guiding us, protecting us, and giving always the divine path to us. So we are very happy once again that we are here and we are thinking always to Vishu Guruji's health. Health is first wealth. Without health, without good health, is all wealth is not so. So good for human life. So health is necessary. Day and night, we are all devotees thinking about Vishu Guruji's health, and he Vishu Guruji also thinking all of us, and we are all in under the one tree, and we are all praying under divine umbrella of Mahaprabhu Ji. This is divine umbrella Bhakti Sagar, the ocean of the Bhakti, the ocean of the our Bhakti, what we call Bhakti, this divine name of God. So pray always to Vishu Guruji's health and repeat mantra time to time, physically, mentally, spiritually. When you have time, repeat mantra for Vishu Guruji's health. We are all here because of Vishu Guruji. We are all here because the Holy Guruji. We are all here because our Parampara Rishis gave us guidance and protection. So we all need to think to Vishu Guruji's health and always repeat mantra. Pray to Supreme Cosmic Light. Gurudev gave us the blessing and remove all disease and all disturbance which are there everywhere. Remove away and protect us. So please sit comfortably. We will sing 3 times Om. Through the Om, we will pray to cosmic light, to our Parampara, to give the protection and good health to Vishu Guruji. So we will sing 3 times Om. Deep inhale. Bayo siddha bayo. 3 times Om ra ucharan karola. Bhavji re swaste re vaste. To siddha bay para ne aankh ban kari pari na gyaro swas le paro na yo Om ra ucharan karola po hang hate 3 times. Dekhe, theek hai? Please do deep inhale.